పదని చలిద తణ తజం తప జోర తజం జం పదని పదప జం తజం పవతనకు జం జం పమపదీం తగిట నిదమ జం తరిత సరిద కుకుం తగిట గరిని తజం పదని తజం తరిగమ తగిట